వ్యాపా అనుగజతను గారు త్రిశన్నాత్ర అపేక అనేకర్ణై భుజ గోడ పావదృగేనై సజ్జ షూట్ సనాహి ఊభ పయాల మోహ వ్యాపే మాయాజాల వరకృతూత సగరీ జమడాన్న గోవింద భజన బిందల్లై మాన్న హర్క నామ జప దుఃఖ జాహే నానక బుల్ల సహ స్వభాయ్.